0: గారె గారె
1: గరపడ
0: గారె గారె
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: బారే
1: సూర కి దరది సూర ఇన్నాయాదు ఎక్క చతుర నార అమ్మ చోడగనది.

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా గోళా బోల్లా చతుర బోల్లా
1: ఎక చతురన్నా.